కృష్ణకాక, ఇట్ ఇస్ టూ స్మాల్ ఫర్ మీ. ఖయానా నేచు నీలోచి యాక్లూచి ఖయానా హోయానా.